0: 아재트 캬!
1: 아재트 삐라!
2: సుగమ సంగీతాచ కార్యక్రమాతి అనంతరాయుత హోత మంగేష్ బోర్గావకర్ యాంచ స్వరాతిల్ ప్రసాద్ కులకర్ణి యాంచి రచన సంగీత్ అశోక్ పత్కి యాంచ.